0: మమనందే మానమ రిలాక్స్
1: అనమ్మనంగల వదువునా నేదు మే ఎక్స్‌పర్ట్ హరిడం హరిని
2: ఓనమ సంధి వేదనవకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్.